ఆటా జోన్లో తిరగడం తిరగడదాం తిరగడం తిరగడదాం తిరగడదాం తిరగడదాం తాం దీన్ తాం తండ్రి తగ్గ చోళ్ళు తాం తండ్రి తగ్గ చోళ్ళు తాం తండ్రి తగ్గ చోళ్ళు తండ్రి తగ్గ తండ్రి తన చోళ్ళు తిరి తన

క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధిర్వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమలా వంద్యా వందారుజన వత్సల వాగ్వాదిని వామకేషి వంధిమండలవాసిని భక్తిమత్కల్పలతిక పశుపాశ విమోచని

ప్రజ్ఞాన ఘన రూపిణి మాధ్వీ పానాల సామర్త మాతృకావర్ణ రూపిణి మహా కైలాస నిలయ మృణాళ మృదుదోల్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్య

శోభనా సులభా గతికి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖల దీక్షిత దైత్య శమని సర్వలోక వశంకని సర్వార్థదా